వందే సూర్య శశాంక వన్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ప్రాతః కాల్ కి ఇస్ పుణ్య వేళా మే మారిషస్ సనాతన ధర్మ టెంపుల్ ఫౌండేషన్ కే తత్వావధాన మే ఇస్ శ్రావణ మాస్ కే విశేష కార్యక్రమ మే సభీ శ్రోతాఓ కా సాదర అభివాదన. శ్రోతాఓ, आप सभी भगवान शिव की उपासना कर रहे हैं. भगवान शिव जिनके विषय में कहा कि यो धत्ते भुवनानि सप्त गुणवान स्रष्टा रजः संश्रयः संहर्ता तमसान्वितो गुणवतीं मायामतीत्यस्थितः सत्यानन्दमनन्तबोधममलं ब्रह्मादिसंज्ञास्पदं नित्यं सत्त्वसमन्वयादधिगतं पूर्णं शिवं धीमहि. जो रजोगुण का आश्रय लेकर के संसार की सृष्टि करते हैं, सत्व गुण से संपन्न

అవునండి, సంగీత రసికులారా, గుర్తించుకోండి, దాదాపు 5 నిమిషాల నుంచి మనం మొదలు పెట్టిన నీటి కార్యక్రమం ఇంకా మీరు సరైన ఛానల్ ఎన్నుకున్నారు. అదే చిరునవ్వు, అదే ఉత్సాహంతో కూడి ఉన్నాం ప్రతిరోజు ఇక్కడ మీ శ్రవణానందం కోసం.

శుభోదయం వరిషస్ నేటి కార్యక్రమంలో మీరు ట్యూనిన్ ఉన్నారైతే స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ అయితే గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ స్పైసింగ్ అప్ మీ ఉదయపు వేళ కొన్ని బెస్ట్ తెలుగు సాంగ్స్ ఆల్ ద వే మన టాలీవుడ్ లోకం నుంచి హే సంగీత రసికులారా ఈ ఉదయపు వేళ నేను అనుకుంటున్నాను మీరు మీ అల్పాహారం తీసుకుంటున్నారు అయితే మీ అల్పాహారాన్ని బాగానే ఆనందిస్తున్నారైతే షురుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున ఈ చలికాలంలో ఒక మంచి వేడి వేడి తిని అత్యంత అవసరం టు కిక్ స్టార్ట్ మీ ఉదయపు వేళ

హే శ్రోతలారా, విశేషంగా విద్యార్థులారా, నేను అనుకుంటున్నాను మీరింట్లో ఉన్నారు, ఇంకా మీరు బాగానే మెచ్చుకుంటున్నారు. మీ సెలవు రోజును అయితే మీరేం చేస్తున్నారు? ఒక మంచి మూవీని చూడండి, కొంతవరకు మీ తల్లిదండ్రులని సహాయం చేసుకోండి, ఇంకా అబ్బాయి అట కూడా వెళ్ళండి మీ ప్రత్యేక సమయాన్ని ఎంజాయ్ చేయడానికి.

ఈ సంగీత రసికులారా, సమయం చూపిస్తున్నది ఒక చిన్ని ఆలోచన. నేటి ఆలోచన ఏమిటంటే శ్రద్ధగా వినండి.

ఎడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయం కోల్పోతావు, భయపడితే బానిసతో మారుతావు, బలహీనంగా ఉంటే భారంగా మారుతావు, ఆగిపోతే మాత్రం మీరు నువ్వే కోల్పోతావు. ఈ చిన్ని ఆలోచనతో కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం.

హే సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

అవునండి, సంగీత రసికులారా నేటి ప్లేలిస్ట్ని మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.

హే సంగీత రసికుల దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. నేటి కార్యక్రమాన్ని మీరు బాగానే మెచ్చుకున్నారని ఆశిస్తున్నాం. బాయ్, టేక్ కేర్, నమస్కారం.